తేనె ఉడవాయి తోకుమకాయన ఆహాయిలు కొబ్బని హుల్తే మొబ్బాయిలు కొబ్బని ఏ బాడో సాబిడ గద్గి తాగేడాం బాడో సాబే తయార తావలే సఫర్మా అనే తయార తావలే తిలియానా తావలే మే ఎండాగిను తిలియానా తావలే ఏ హుక్మియానా కొర్బి సంఫడో హుక్మియానా హో ఏ రే దాద మారా కొర్బి సంఫడో ఏ దాద మారా హల్లెలియా హల్లెలోయా హల్లెలా హల్లెలియా హల్లెలే ఏ ఆసిగి ఇరవ మాంగో గద్దిను మాసిగి ఇరవ ఏ ఆసిగి ఇరవ మాంగో గద్దిను మాసిగి ఇరవ సిన్ని మీ కాయసిని అంతులిన సిన్ని మీ కాయసిని ఏ వార తీసియే నుందా ఆక్రబోయ్ వార తీసియే హల్లెలియా హల్లెలోయా హల్లెలా హల్లెలియా హల్లెలే హల్లెలియా హల్లెలోయా హల్లెలా హల్లెలియా హల్లెలే ఏ తప్తినే వసనాత్ గుమి తోల్ తప్తినే వహ అక్కే గహోయ సనాసాల్ కుసోరిత్ గహోయ ఏ ఆద్రియా